కిషోర్ కుమార్ ఏమో లతా మంగేష్కర్ కంఠరిస్తుంటూ కరిచక్రమరావు పరవర్తి గీతటి కథ చిత్ర ఆ గలీ లెగ్జా.